0: నిమగ్నము తుమే కృతపాలు హం బారిక్ తుమ్రేత జీవయంతు
1: బేషుమార్
0: బేయంత స్వామి
1: తిరువాతనకి నిలై కోట పరాధ
0: హమారే ఖండ అనిక విధి సమ్జావు
1: హం యజ్ఞాన అల్ప మాతో
0: ਰਾਖੋ ਰਾਖਨਹਾਰ ਦਿਆਲਾ ਨਾਨਕ ਕਰਕੇ
1: ਗੋਬਿੰਦ ਦੇ